చిరుని కాట ఆలా అంగవరుని దవా పాణిని కరు కొషాచి ఉగళున లాభు ముడి కునిగబై మరిలి కోపరు కళి కునిగబై మరిలి కోపరు కళి కునిగబై మరిలి కోపరు కళి 1900